తుంకొచ్చింది మ్యూజికల్ యూ 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటిక్ దేశ రేడియో హంసఫర్ సాగర్ వచ్చి ఆపడం సైతం ఆరంభ కురుచు ప్రోగ్రామ్ మోదేసా.